0: కనిపించాయి.
1: వినిపించారు కానీ
0: మా
1: యొక్క కనుమలు మన దూరం
0: యో నాయలేకే మరి కూడా
1: మీ ఎలకలు అచ్చు మీ ఎలక నన్ను పరూ డాల్ కాళ్ళు అచ్చు అంగు డాల్ ఏ గుళ్ళు మీరు కానీ నిన్న గురొట్టు మీరు ఇవాళ కపాయతో కుక్కర్ ఇంకా మరిచి మీలక నిన్న మీలక మంచి మక్చా అయినా మీలకు ఎలా మొక్కయ్య తుడుగుని రాకుంది మీలకరాంగిరా నన్ను గురప్పుడు రోంగిరా పితితో మీరు రోంగిర కగులతో డిరాము మీలతో కనర్తం డిరాము గైతు పిచ్చేది బిల్లి కదా నిన్న పాయి గరం కనర్తో నిన్న గరతు నిన్న అమ్మ కమ్ముడి ఓ పాప గరకు జాగ జమరకుడు నప్పుడు నిన్నక్క పలం జమల ఊర కదా రూమ్ జాగుంజా ఇరు వాళ్ళు జమరకుడు తెలియజే స్మార్ట్ నమ్మిడితేరా కడ మన్మిరా వాళ్ళ చేతు నలిచిన వాళ్ళ చేతు ఉన్న అమ్మ పెట్రోల్ నా యోగ జాల్ మీద వాళ్ళ తోలి బ్లీచ్ డప్పగా అమ్మ ఆ పలం జమల రూమ్ వాళ్ళ ఉన్నాక ఊర వాళ్ళతో కదా నవ్వి మొక్క వాళ్ళకు పలం జాల్ వాళ్ళు ఎక్కడ ఇమ్మరు మనకి
0: ఏ నాకు అది ఒక్కరి చదువులే ఊర నక్కు నీకు అలా కడం నక్కు మాకులేము తుక్కర్ రూమ్ కాంగూర కాన కాయో ఇమ్మరు కలకూర మా గయ దుక్కర్ బలయ్య నలచన్ దుక్క మా గయ నిన్న మార్మా ఫ్యామిలీ మడని నన్ను మేల్కు ఫ్యామిలీ కానీ డిరాము ఫ్యామిలీ కాజా మరకులేము నిమ్మడం నలిచిన వాళ్ళు తుక్క ఇంకా మాగుని మరగ మతిన్యావు ఇక మా గయ దుక్కర్ గుండెలి నక్కు ఇటుక పలం జమల మనకు లిమ్మరుంగల్ ఇవ్వరు వాళ్ళ నక్కు కురుట్టు మీరు వాళ్ళు లిమ్మరు తుక్క కుంకాయ వాళ్ళ నా మంచి మాకు తుక్కర్ కుంకాయ మీరుక మరగ మతిన్యా మీరుక వాళ్ళతో దాకా ఇంకా మంగ ఇటు దియంగ్ మేలతో దాకా ఇంకా మంగ ఇటు రిరాము దాకా ఇంకా మా ఉదయం దొయ్యోళ్ళు దాకా ఇంకా మా ఉదయం బల యోళ్ళు కదియ కల కురుట్టు మీరు ఇటు దాకా ఇంకా మా బలం ఎబ్రియన్ కదియంగ్ బలయోళ్ళు తేకల బలయోళ్ళు కొరుట్టు మీరు బలం దుక్కర్ మలంగు ఎక్కతో ఫ్యామిలీ లెక్కి వారి కొరుట్టు మీరు లెక్కి వారి దుకాణం నిన్న మరి ద్వంజవాళ్ళు 7 AM యోళ్ళు మచ్చి బిడా మేంగిన అత్త జామావు కాజామల్ల మచ్చి మురేరి
2: Good morning, Harrison Peterson here from NIRS News, coming to you from the lands of the Yuggera and Turrbal peoples. The deadly H5 bird flu strain has been detected in an Australian mammal for the first time. A long-nosed fur seal on South Australia's southeast coast has tested positive to the virus. The Invasive Species Council says it's devastating news for wildlife. Federal Agriculture Minister Julie Collins says there's been no evidence other marine mammals have contracted the virus.
3: I have been advised that at this time the detection does not appear to be associated with other sick or dead marine mammals.
2: State and territory leaders will meet with the Prime Minister later this week to discuss Australia's response to the virus. There have been 298 positive events involving the deadly bird flu strain. 1,000 people recreated the journey made by Vincent Lingiari during the 60th anniversary of the Rave Hill walk-off. On Saturday, the Freedom Day attendees marched from Kalkarindji to Victoria River. Beginning from a strike over pay and conditions for Aboriginal workers, the walk-off sparked the modern land rights movement across the country. Kerry Gibbs was a teenager when he helped the unionists who trucked in supplies for the striking workers. He's told the Federal Minister for Indigenous Australians, Melindiri McCarthy, it was emotional being back in Kalkarindji 60 years later.
4: Oh, it's been very emotional. This is the nicest way I can put it without swearing. It really has. It's the memories of going down there today were just incredible. And the fact that, you know, these people still here, they're still fighting.
2: Iran has made threats against countries looking to support the US's economic sanctions on Iran. Details and